వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయు